0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: ఏ సూరకి తరది ఇన్నాయా అదు
0: ఎక్క చతుర నార అమ్మ.